0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూరబద్దల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: ఏ సూరకి దరది ఇన్నాయాదు ఎక్క చతుర నార అమ్మ చోడగలదే.